0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమధ
1: గమగత నిధ
0: మదని సగమ గత నిధ నిధ గత నిధ నిధ గత